0: వేద పాఠాః యజుర్వేద క్రమ పాఠః.
1: ఓం ఇషేత్వాత్మోర్జే ఊర్జేత్వాత్మా వాయవః వాయవస్థా స్థోపాయవః ఉపాయవస్థా ఉపాయవ ఇత్యుపా ఆయవః స్థదేవః దేవోవః వస్సవితా సవితా ప్రా ప్రార్పయతు అర్పయతు శ్రేష్ఠతమాయ శ్రేష్ఠతమాయ కర్మణే శ్రేష్ఠతమాయేతి శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వం యాయధ్వమగ్నియః అగ్నియా దేవ భాగం దేవభాగమూర్జస్వతీ దేవభాగమితి దేవ భాగం ఊర్జస్వతి పయస్వతీ పయస్వతే ప్రజావతీ ప్రజావతేరనమేవాః ప్రజావతేరితి ప్రజావతీః అనమేవా అయక్ష్మాః అయక్ష్మా మా మావః వస్తేన హస్తేన ఈశత ఈశత మామాఘశగుంసః అఘశగుంస రుద్రస్య అఘశగుంస ఇత్యఘశగుంసః రుద్రస్య హేతిః హేతిః పరే పరివః వో వృణక్తో వృణక్తు ధ్రువాః ధ్రువా అస్మిన్ అస్మిన్ గోపతౌ గోపతౌ స్యాత గోపతావితి గోపతౌ స్యాత బహ్వీః బహ్వీర్యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి ఇషేత్రి చత్వారిగుంసతో యజ్ఞస్య ఘోషతు ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్షః ప్రత్యుష్టమితి ప్రతి ఉష్టం రక్షః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయః ప్రత్యుష్టా ఇతి ప్రతి ఉష్టాః అరాతయః ప్రాప్రేయం ఇయమగాత్ అగాద్ధిషణా ధిషణా బర్హిః బర్హిరచ్ఛ అచ్ఛమనునా మనునా కృతా కృతా స్వధయా స్వధయా వితష్టా స్వధయేతి స్వధయా వితష్టా తే వితష్టేతి వితష్టా తా ఆవహంతి వహంతి కవయః కవ

సమాచ్ఛేత్తా అచ్చేత్తతే అచ్చేత్తేత్యాచ్ఛేత్తతే మామరిషం రిషం దేవబర్హిః దేవబర్హి శతవలషం దేవబర్హిరితి దేవబర్హిః శతవలషం వి శతవలషమితి శతవలషం విరోహారోహ సహస్రవలషాః సహస్రవలషా వి సహస్రవలషా ఇతి సహస్రవలషాః సవితాద్వావింశతిశ్చ ఆదతే దద ఇంద్రస్య ఇంద్రస్య బాహుః బాహురసి అసి దక్షిణః దక్షిణః సహస్రభృష్టిః సహస్రభృష్టిః శతతేజాః సహస్రభృష్టిరితి సహస్రభృష్టిః శతతేజా వాయుః శతతేజా ఇతి శతతేజాః వాయురసి అసి తిగ్మతేజాః తిగ్మతేజాః పృథివీ తిగ్మతేజా ఇతి తిగ్మతేజాః పృథివీ దేవయజని దేవయజన్యోషధ్యాః దేవయజనీతి దేవయజనీ ఔషధ్యాస్తే తే మూలం మూలం మాహిగుంశిషం హిగుంశిషమపహత అపహతోరరుః అపహత ఇత్యపాహత అరరుః పృథివ్యై పృథివ్యై వ్రజం వ్రజం గచ్ఛ గచ్ఛ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యౌః ద్యౌర్బధాన బధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యం చ చ వయం వయం ద్విష్మః ద్విష్మస్తం తమతః అతో మామౌకు మౌగపహతః అపహతోరరుః అపహత ఇత్యపాహతః అరరుః పృథివ్యై పృథివ్యై దేవయజన్యై దేవయజన్యై వ్రజం దేవయజన్యా ఇతి దేవ యజన్యై వ్రజం గచ్ఛ గచ్ఛ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యౌః ద్యౌర్బధాన బధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యం చ చ వయం వయం ద్విష్మః ద్విష్మస్తం తమతః అతో మామౌకు మౌగపహతః అపహతోరరుః అపహత ఇత్యపాహతః అరరుః పృథివ్యాః పృథివ్యా దేవయజనః అదేవయజనో వ్రజం వివయం వయగం రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పాహి సంపృచ ఇతి సంపృచః పాహి సుసంభృతాః సుసంభృతాత్వా సుసంభృతేతి సుసంభృతాః వాసం సంభరామి భరామ్యదిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్నహనం సన్నహనం పూషా సన్నహనమితి సన్నహనం పూషా తే తే గ్రంథిం గ్రంథిం గ్రథ్నాతు గ్రథ్నాతు సహసతే తే మాస్థాతు ఆస్థాతు స్థాదింద్రస్య ఇంద్రస్య త్వా వా బాహుభ్యాం బాహుభ్యామతు బాహుభ్యామితి బాహుభ్యాం ఉద్యచ్ఛే యచ్ఛే బృహస్పతే.

దేవం గమమసి, దేవం గమమితి దేవం గమం అసీత్యసి. సహస్రవలుచ అష్టాత్రిగుంశ్చ శుంధ్వంద్వ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్యాయై దేవయజ్యాయై మాతరిష్వనః. దేవయజ్యాయ ఇతి దేవ యజ్యాయై మాతరిష్వనో ఘర్మ ఘర్మోసి అసి ద్యౌః ద్యౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయాః విశ్వధాయా అసి విశ్వధాయా ఇతి విశ్వధాయాః. అసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ మా మాహ్వాః. వార్వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసూనాం శతధారమితి శతధారం. వసూనాం పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారకం హుతః సహస్రధారమితి సహస్రధారం. హుతస్తోకః స్తోకో హుతః హుతో ద్రప్సః ద్రప్సోగ్నయే అగ్నయే బృహతే బృహతే నాకాయ

వాహిగంశిషం హిగంశిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వాత్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేష్మినోః ప్రసవైతి ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నయే అగ్నయే జుష్టం జుష్టం నిర్వపామి.

పరిజ్మానం సుఖం సుఖం పరిజ్మానం నాసత్యాభ్యాం తక్షన్న తక్షన్నాసత్యాభ్యాం నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం సుఖం రథం రథం సుఖం పరిజ్మానం నాసత్యాభ్యాం తక్షన్న తక్షన్నాసత్యాభ్యాం నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ ధేనుం ధేనుం తక్షన్ తక్షన్ ధేనుం ధేనుం సబరదుఘాం సబరదుఘాన్ ధేనుం తక్షన్ తక్షన్ ధేనుం.

అకరత చతురాః నవం త్వష్టూః నిష్కృతమితి నిహికృతం త్వష్టుర్దేవస్య దేవస్య నిష్కృతం దేవస్య నిష్కృతం త్వష్టుర్దేవస్య నిష్కృతమితి నిహికృతం నవం త్వష్టూః అకరత చతురాః చమసన్నవం చతురః పునః త్యంచమసం పునరితి పునః ఉదత్యం తేనా సుషస్తిభిరితి సుషస్తిభిః నోరత్నాని ఏకమేకము సుషస్తిభిః రత్నాని దత్తన సున్వత ఇతి సున్

ఉబ్జతమిత్యుబ్జతం రక్ష ఉబ్జతం ఉబ్జతమిత్యుబ్జతం ఇంద్రాగ్ని రక్షా అప్రజాసంతు సదస్పతి ఇంద్రాగ్ని సంత్వత్రిణాః మహాంతా సదస్పతి అత్రిణ ఇత్యత్రిణాః తా మహాంతా తేన సత్యేన యచ్చతమితి యచ్చతం సత్యేన జాగృతం శర్మ యచ్చతం.